ఒంటికి పోతే సబ్బు సెకండ్ తర్వాత ఏంటంటే మీ పిఎస్ఓ వానికి అది మెతో అత మేవా తైతపాన రైతా నాకు అమ్మ కూడా ఇన్నోరి కిరిపే సరే తీ మెతో అంత తౌరు ఆయన పోగిం కమి నా మీ అమ్మని కరికిరా గదికి యో అంత కై సఖి తరి బో నీరం కై జనంబ ఐ శివ ఒబ్బా తిప్పి మెతో వాన తిప్పి మెతో వాన అన్న వంత మకురి కేం దైతాకి నాకు అందర ఫేస్బుక్ పేజ్ ఐ మెవరి కిరిపెస్ అరబికి మేరా వారి డై చకం వానను ఇప్పుకి కతి మెతో ఆని సకిన్ అరబికి మే అరమెరావు.